0: జాగహాయ్ తోడి నక్కులాడి గోడి నక్కులాడి గోడి సక్కుబాయి తల సాళుబాయి తల ఆ సక్కుబాయి సాళుబాయి లగ్నాల తల ఆ నక్కు నక్క తట్టు నక్క బగ్గు నక్క అయినా ఓ బాజీరావు నానా
1: బాజీరావు నానా ఓ బాజీరావు నానా దీన అవరదే నాతో తుడి వరదేనా బాజీరావు నానా ఓ బాజీరావు నానా.

0: చెప్పటిన్న కెళ్ళి దాన్ని లంకేసి దైనాబు బాజిరావనా
1: బాజిరావనాబు బాజిరావనా అదేనా తుమ్మిడి పరిధేనా బాజిరావనాబు బాజిరావనా.